నేతు పుట్టాడే రోజా ముట్టు పరిగె కూడాదో లేసట్టు కట్టి పోరాదో కుమరి చిట్టు కండై పాడాదో కా

0: నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వజస్పరేతి బాణో భాస్కర మార్తాండ షండరశ్మే దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ దేహి మే.
1: அருள்மணி மாலை தெய்வீக ராகத்தில் அடுத்ததாக இசையவிருப்பது சூர்யாஷ்டகம்.